కథా అష్టపది సాధక సంగము కూజలోత సా సంగమాల సగరీకోత సాధక సంగ మిటే అభిమాన్ సాధక సంగ ప్రకట సుఖయాన్ సాధక సంగ భుజే బ్రహ్మ నేరా సా సంగ సభోతన మేరా సాధక సంగ పాయనా రతన సాధక సంగ ఏకుపర జతన సాధకి మహిమా బరణే కవన పరాని నానక సాధకి శోభాపర మహే సమాన్ని సాధక సంగ గోచర్ మిలాయ సాధక సంగ సదాపర ఫులాయ సాధక సంగ ఆవే బస్ పంచా సా సంగ అమృతరథ పుంచా సా సంగ వే సభకి రేన సాధక సంగ మనోహర బయన సాధక సంగన కథముంతా వే సా సంగ అస్తిత్వ మన పావ సాధక సంగ మాయాతే సా సంగ నానక ప్రభు సుప్రసన్న సా సంగ దుష్మన్ సమీత సాధుక సంగ మహాపనీత సా సంగ కిశ్యవ నహి బైర సాధక సంగ నా భింగా పైర సాధక సంగ నాహి గో మంద సా సంగ జన్నే పరమానంద సాధక సంగ నాహి గో తాప సాధక సంగ తజే సభే ఆ బాపే జానే సాధ బడాయి నానక సాధ ప్రభు బన ఆయి సాధక సంగ నా గభు తావే సాధక సంగ సదా సుఖ భావే సా సంగ భస్త అగోచర లహాయ సాధు కే సంగ ఆ జారు సహాయ సాధక సంగ బసే తాన్ ఉచాయ సాధు కే సంగ బహల్ బాహుచాయ సాధక సంగ దృఢ సప్తర్మ సాధక సంగ కేవల పార బ్రహ్మ సాధక సంగ పాయ నామ నిదాన్ నానక సాధు కే గురుబాన్ సాధక సంగ సభ కుల ఉదార సాధసంగ సాజన మీద కుటుంబ నిస్తార సాధు కే సంగ సో ధన భావే జస్ తంతే సభ కో బరసావే సాధసంగ ధర్మరాయ కరే సేవా సాధక సంగ శోభా సుర్దేవా సాధు కే సంగ పాప లాయన సాధసంగ అమృత గుణ గాయన సాధక సంగ సర్వధాన గమ నానక సాధక సంగ సఫల జనమ సాధక సంగ నై కషగాల దర్శన భేట తోత నిహాల సాధక సంగ కలుక ధర సాధక సంగ నరక పర హర సాధక సంగ ఇహా ఉహా సువేలా సాధ సంగ బిచరతర మేలా జోచ్చే సుయి ఫల పావ సాధక సంగ నా బిర్థా జావ పార బ్రహ్మ సాధరత బస నానక ఉదర సాధ సుందర స సాధక సంగ సనోహర డావ సాధ సంగ హరకే గుణ గావ సాధక సంగ నా మంతే బిసరాయ సాధ సంగ సర్వర్ నిస్తరాయ సాధక సంగ లగే బ్రహ్మ మీఠా సాధు కే సంగ ఘటగా డీఠా సాధ సంగ భయాగారీ సా సంగత్ భయ హారీ సాధక సంగ బిఠే శుభ రోగ నానక సాధ బిఠే సంజోగ

అష్టపది శాంత సంగ అంతర్పుర ఠీఠానాం ప్రభుగా లాగా మీఠా సకల సమేగ్రీ ఏకసగాఠ మాహే అనుగ్రంగ నానా దృష్టా హే నౌ నిద అమృత ప్రభుగా నాం దేహి మే స్కా విశ్రాం స్వర్ణ సమాధ అనత రాధ కహన్నా జాయి ఆచార్య విస్మాద్.

ప్రభుత్వ కలంక వినని కలంక స్వరూపే నమో రాత్రుదేశ్వరం పరమ రూపే నమో జోగుజుగేశ్వరం పరం సిద్ధే నమో రాత్రుదేశ్వరం పరం బిరదే నమో సహస్రపాణే నమో స్థిరమాణే నమో పరం జ్ఞాత నమో లోకమాతాపేక్షీయ పరమీయ పోగీయ పొగుతే నమో జోగుజుగేశ్వరం పరం జుగుతే నమో నిత్యనారాయణే క్రూర కర్మే నమో ప్రేతపరే దేవేశ్వరమే నమో రోగహర్త నమో రాగరూపే నమో స్వాహి నమో పూపే